0: thank you and radio 91.2
1: tum shak tum tum tum shak tum shak tum tum tum shak.